కాలంకా కుంతలో రమ కమలకు సంచంపకే నమ గౌర అవకాంద్రా కళ్యాణ అష్టపుత్ర దీపకే జన సబ్మిల శ్రీ రాఘవ.